తామస పదం కలూరి పకలే పంచే హోయసూరి హిందూ దుర్గా కయక వీరోపయన్న ముస్మస్ మనుమ సహిష్మాన్న గంగా గిగ సవతా విగ్రీ సుసరతా గంగా హయ నివరి విగ్రహ కవీర రామ దువాయ సాజ భయోతన కథన జాయి రా చందన కే సంగ తరవర వరియో సో తరవర చందన హయ నివర పార్శ కే సంగ తాంబా విగ్రహ సో తాంబా కంచన హయ నివర సంతన సంగ కవీర విగ్రహ కవ సో కవీర రామే హయ నివర మాతే తిలక ఆత్మా లావాన్న లోగన్ రామ ఖలోనా జాన్న జాహో వారా తో రామ తోరా లోగ మారమ కహ జాని మోరా రహో తోరు న పాతి పూజో న దేవ పరామ భగత వినయ సేవా సద్గురు పూజ సదా సదా మన్నావు వేసి శివ దర్గ సుఖ పావ లోక కహ కవీర వరన్న కవీర క మర్మ రామ పహచాన్న ఉల్ట జాత కో దుల్వ సారి సున సహద మే బంత హమారి అమరా జగరా రహా న కో పండత ముల్లా చాడే దౌరా బున్ బున్ ఆపా పహరావో జయ నై ఆప తహా హోయ బగావో పండత ముల్లా జో లిఖ దియా చార్ చలే హమ కశు న లియా నిదేఖ లాఖ నిఖల నిర్ఖల మీరా ఆప ఖోజ ఖోజ మిలే కవీరా నిర్దయా దన కోయ న దే లాఖ జతన కరే ఓ చేతనా త్రే రావ జో నిర్దన సర్దన కే జాయే ఆగే బైఠా పీఠ ఫెరాయ జో సర్దన నిర్గే నిర్దన కే జాయే దియా గలియా బులాయ నిర్ధన సర్దన దోనో పాయి ప్రభు కీ కళా న మేడీ జాయ కే కవీర నిర్దన హై సోయి జా కేర దే నామ న హోయ గురుసేవా తే భగత కమవాయి తబే మాంస దేహి వాయ ఏ దేహి కో సిమరే దేవ సో దేహి భజర్ కీ సేవా భజో గోవింద పూల మర జాహో మాంస జనమ కా ఏహి లాహ రాహ జబ లగ జరా రోగ నే ఆయా జబ లగ కాల గర్సీ నహీ కాయా జబ లగ బిగల భయ నహీ వాణీ పజలే రే మన సార గవాణీ అపనా పజస పజస కవాయి ఆవే అతన పజిహా జాయ జో కుజ కరే సోయి అవసార ఫిర పేతా న పావే పార సో సేవో జో లాయా సేవ తిన్హి పాయ నిరంజన దేవ గురు మిల తాకే కులే కపాడ బోర్ నాయే జో నీ వాడి ఏ తెరా అవసరే తెరి వార కట్ భీతర తూ దేఖ విచార కేత కవీర్ జీత కే హార బహు బెద కయో పుకార పుకార శివ కే బురే బసే బుధ సా తహ తుమ్ మిల కే కరో విచార ఏ త్యోద కే సో జీ పరే కౌన్ కరమ మేరా కర కరమ మరై నిజ పాదే ఉపర లాగో ధ్యాన రాజా రామ నామ ఓరా బ్రహ్మ జ్ఞాన రావ మూల ద్వారే వంద్యా వంద రావరయా రావ ఉపర గహరయా చాఖ్యా చాంద పశ్చిమ ద్వారే సూజ తవ మేర డాండ సిర ఉపర వస పశ్చిమ ద్వారే కీ సిల తే సిల ఉపర ఖిడకీ ఓ ఖిడకీ ఉపర దశమ ద్వార కై కవీర తా కా అంత నా బా సో మహల్లా జో మనసూల రే గురు ప్రదేశ కా

వాహిగురు వాహిగురు వాహిగురు వాహిగురు వాహిగురు వాహిగురు వాహిగురు వాహిగురు వాహిగురు వాహిగురు వాహిగురు వాహిగురు వాహిగురు వాహిగురు వాహిగురు వాహిగురు వాహిగురు వాహిగురు వాహిగురు వాహిగురు వాహిగురు వాహిగురు వాహిగురు వాహిగురు వాహిగురు వాహిగురు వాహిగురు వాహిగురు వాహిగురు వాహిగురు వాహిగురు వాహిగురు వాహిగురు వాహిగురు వాహిగురు.

మన్నాసురతో మనం బోద్దావు మన్నా సౌరపవనికి శోద్దావు మన్నా మహచుట్టన కాయే మన్నా జంకా సాథ నాందాయే అసా నాం నిరంజన హోయే జే కోమందాన మన కోయే మన్న మార్గ ఠాక నా పాయే మన్న పశు ప్రకటాయే మన్న మగ నా చల్ల పంథ మన్న సరస్వతి సంబంధ ఎస నాం నిరంజన హోయే జే కో మన జాన మన కోయే మన్న పవ ముఖ ద్వార మన్న పర్వార సదార మన్న తర తర గురు సిఖ మన్న నానక పవే నా పేఖ ఎసా నాం నిరంజన హోయే జే కో మన జాన మన కోయే పంచ ప్రవాణ పంచ ప్రధాన పంచే పవహన్ దర్గమాన పంచ సోహన్ దారాజాన పంచ కాగురి ఏక ధ్యాన జే కో కహ కర విచార కర్త కరణ నాహి సుమార తౌల్ తరం దయా కపూత సంతోష తాప రఖ్యా జన సూత